మరి సున్ను సాగో సునుమా మరి తునునా ఫమ అల్లాహ్ ఏ దాలిక మోలు అలమ పిల్ల కింద